0: శాంతకానందక మహా అతతాయ
1: శాంతకానంద కండికన్నపాయ
0: శాంతకానందక మహాహతయారా
1: శాంతకానందక పరమేశ్వర మారా
0: శాంతకానందక రాజతే హేన
1: శాంతకానందక దుఃఖియారిలే
0: శాంతకానందకో సర్వరోగ
1: శాంతకానందకో సదామజోగ
0: శాంతికి నిందా దోఖ మహ దోఖ
1: నానక సంత పావే తా ఉస్తా పీ హోయ మోఖ
0: శాంతకా దోఖీ సదా అపవేత్త
1: శాంతకా
0: శాంత కే దుఃఖీ కో డాన్ లాగే
1: శాంత కే దుఃఖీ కో సత్యాగే
0: శాంత కా దుఃఖీ మహంకారీ
1: శాంత కా దుఃఖీ సదాగతారీ
0: శాంత కా దుఃఖీ జన్మ మరే
1: శాంత కీ